నమస్కారం. సిడ్నీ తెలుగు అసోసియేషన్ సమర్పిస్తున్న తెలుగువాణి కార్యక్రమాలకి స్వాగతం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, నిజ జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, తిథి త్రయోదశి, అంటే శనివారం, జూన్ నెల 27వ తేదీ 2026 సంవత్సరం. రేడియో 2OOO FM 98.5 MHz పై ఈనాటి తెలుగువాణి కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు రాజా తల్లప్రగడ, మరియు వార్తలు సమకూర్చి అందిస్తున్నవారు మాధవి ముదునూరి. ఈనాటి తెలుగువాణి కార్యక్రమ వివరాలు, ప్రత్యేక భక్తిరంజని, ఈ వారం ప్రశ్న, ఈ నెల అంటే జూన్ 21వ తేదీ ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ఈనాటి ప్రత్యేక కార్యక్రమం సంగీతం సామాజిక ప్రయోజనం. ఇందులో భాగంగా కొన్ని పాటలు, వార్తలు, కొన్ని ప్రకటనలు వినగలరు. పాట, పద్యం, శ్లోకం, గద్యం ఏదైనా రాగయుక్తంగా ఆలపిస్తే వినసొంపుగా, వీణుల విందుగా ఉంటుంది. ఇక ప్రత్యేక భక్తిరంజని అని ఎందుకు అన్నాను అంటే, భక్తిగీతం బదులుగా తిరుపతి నుండి తిరుమలకు చేర్చే 7 కొండల నామాలు మొదలు, అక్కడ ఉన్న తీర్థాలు, పుష్కరిణి విశేషాలు, శ్రీ వెంకటేశ్వరుని పలు విధాలా కీర్తిస్తూ శరణాగతి కోరుతూ, 6 ఋతువులు 12 మాసాలకి ప్రతీకగా సప్తస్వరాలతో ఏర్పడిన 72 మేళకర్త రాగాల నామాలు కూర్చి శ్రీ శ్రీశైల శ్రీరంగాచార్యులు రచించిన శ్రీ శ్రీనివాస గద్యం ఈనాటి భక్తిరంజనిలో. విశ్వం విష్ణువు అన్నట్టు గిరులు, తరులు, రాగాలు ఏవైనా తిరుమల శ్రీనివాసంలోని భాగాలు అని చెప్పే ఈ

0: నిభాంగాల ధనాంగామల నిష్కాదిత దుష్టాయగ నిష్టామణి దీప ప్రభావచ్ఛవి తాప ప్రద కనక బాలికా పిసంగిత సర్వాంగ
1: నవదలితనకరమీరకంఠాశనాధిపతి జన గమన పరిచరణ రచి సమేతాఖిల పణధర దిపతి గల

ధరమణిగణ కిరణ విధురణ విధి మిర మోహగర్భవే మడ్డుండి మఠమరద్ధర గాహళి పదహావళి మృదుమద్దళాది మృదంగ దుందుమి ధక్కిగా ముగర్జ్యవాద్యుగ మధుర మంగ

0: ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు మాధవి వినిపిస్తావా?
1: తెలుగువాణి శ్రోతలందరికీ శుభోదయం అండి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు: వెనెజుయేలాలో భూకంపం, యూరప్లో తీవ్రమైన ఉష్ణతరంగం, యుక్రెయిన్ రష్యా యుద్ధంలో కొనసాగుతున్న ఉద్రిక్తలు, భారత్లో ఋతుపవనాల పునరుద్ధరణ, తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరికలు మరియు ఓటరు జాబితా సవరణ, ఆంధ్రప్రదేశ్లో జొన్నగిరి బంగారు ఘని ప్రారంభం. ఈ వివరాలు 9:30 వినగలరు.
0: ఇక శ్రోతలందరూ ఆసక్తిగా ఎదురుచూసే ఈ వారం ప్రశ్న, రాగం కాని రాగం ఏది? ప్రశ్న మరొకసారి, రాగం కాని రాగం ఏది? మీ సమాధానం మా వెబ్సైట్ www.sydneytelugu.org ద్వారా 9:30 తెలియజేయగలరు. వెబ్సైట్ sydneytelugu.org. 9:30 లోపల మీ సమాధానాలు తెలియజేయగలరు. ప్రశ్న మరొకసారి, రాగం కాని రాగం ఏది?
2: మీరు వింటున్నారు తెలుగువాణి ఆన్ రేడియో 2 OOO FM 98.5 MHz పై. ఇప్పుడు ప్రత్యేక కార్యక్రమం సంగీతం సామాజిక ప్రయోజనం. సంగీతం అనగానే వేద ప్రామాణికాలైన శ్లోకాలు, శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణిహి అని, ఇంకా గీతం వాద్యంచ నృత్యంచ త్రయం సంగీతముచ్యతే అని గుర్తొస్తాయి. అలాగే పురాణాల్లో సరస్వతీదేవి వీణానాదం, శంకరుడి పదలయ విన్యాసం, లలితాదేవి వాక్కు, వాటిని మించిన సంగీత ప్రక్రియలు లేవు అంటారు. వేదాంతసారమైన అద్వైత సిద్ధిని సంగీతం ద్వారానే సిద్ధింపజేసుకున్నారు ఎందరో వాగ్గేయకారులు. అందులో మన తెలుగువారైన త్యాగయ్య, అన్నమయ్య, రామదాసు, క్షేత్రయ్యల గురించి తరచూ వింటూనే ఉంటాం. పూర్వం సంగీతం ఓ యజ్ఞంగా, జీవన్ముక్తికి సోపానానికి సాధనంగా భావించి సాగే పవిత్ర సాధన. ప్రస్తుత కాలంలో ఇది జీవనాధారంగాను ప్రదర్శన మాత్రంగాను ఎక్కువ శాతం ఉన్నది అన్న విషయం మాత్రం నిజం. అందుకు కారణం జీవన ప్రమాణాలు మారిన క్రమంలో కాలానుగుణంగా మనుషులు ఆలోచన సరళికి అనుగుణంగాను సంగీతంలోనూ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కళా తపస్వి కె విశ్వనాథ్ గారు ఈ విషయాన్ని శంకరాభరణం చిత్రం మాధ్యమంగా చూపించారు. అది ఓ గొప్ప కళాఖండంగా చరిత్రలో నిలిచిపోయింది. సంగీత ప్రాధాన్యం ఉన్న సినిమాగా, ఒడిగట్టిపోతున్న సంగీత దీపాన్ని మళ్ళీ వెలిగించారు అనే ప్రశంసలు అందుకున్నారు. అందులో పాటలు పరిశోధనాత్మకాలు అంటూ ప్రవచనకారులు కూడా చెప్పారు. వేటూరి గారి రచనా సామర్థ్యాన్ని సాహితీ ప్రమాణాలకి ధీటుగా కేవీ మహాదేవన్ గారు సంగీతం కూర్చారు. ఆ చిత్రం కోసం పాడిన పాటలు ఎస్పి బాలు గారిని గాన గంధర్వుణ్ణి చేశాయి.

పద్దెనిమిది పంతొమ్మిదవ శతాబ్దాలని యావత్ ప్రపంచానికి సంగీతపరంగా స్వర్ణయుగం అని చెప్తారు. పాశ్చాత్యుల్లో బెథోవెన్, మోజార్ట్, బ్యాక్లు ప్రముఖ సంగీతజ్ఞులు. అలాగే దక్షిణ భారతంలో కర్ణాటక సంగీతంలో ఎనలేని కృషి చేసిన త్రిమూర్తులుగా అఖండ ఖ్యాతిని గడించిన సమకాలీన సంగీతకారులు శ్రీ త్యాగరాజస్వామి గారు, శ్రీ ముత్తుస్వామి దీక్షితులు, శ్రీ శ్యామశాస్త్రి గారులు. ఈ ముగ్గురి జన్మస్థలం తమిళనాడులోని తిరువారూరు కావడం విశేషం. అది ఇప్పటి తంజావూరుగా పిలువబడుతోంది. వీరు సంగీతంలోనే కాక వేద, జ్యోతిష్య, మంత్రశాస్త్రాల్లోనూ గొప్ప ప్రావీణ్యులు, కారణజన్ములు. ఈనాటికి కర్ణాటక సంగీతం సాంప్రదాయం కొనసాగడానికి వీళ్లే ముఖ్య కారణం అంటే అతిశయం కాదు. శ్రీ త్యాగరాజస్వామి 1767-1847 మధ్య కాలంలో 80 సంవత్సరాలు పైగా జీవించారని, 24,000కు పైగా సంకీర్తనలు రచించి గానం చేశారని, నారద మహర్షే ఈయనకి పరోక్ష సంగీత గురువు అని, దాదాపు 96 కోట్ల సార్లు శ్రీరామ నామ జపం చేశారు అని చరిత్ర చెప్తోంది. త్యాగరాజనుత అనే స్వనామ ముద్ర ఈయన కీర్తనలకి ఆనవాలు. ప్రతి ఏటా త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు తిరువారూరులోనూ యావత్ ప్రపంచంలోనూ జరగడం విశేషం. ఆయన 1000 కృతులు రాసినా పంచరత్న కీర్తనలకి వచ్చిన ప్రాచుర్యం, ప్రత్యేకతలు అనిర్వచనీయం. వాటి గురించి కొంత అయినా చెప్పుకోవాలి ఇక్కడ అనిపిస్తోంది. పంచరత్న కీర్తనలు పరమపద సోపానాలు. వేదాంత సారమైన అద్వైతం, ఆత్మజ్ఞానాన్ని గీతాచార్యుడు గీతాసారంగాను, ఆదిశంకరులు వివేక చూడమని సారంగాను బోధించినట్లు ఈ పంచరత్నాల సారం కూడా అదే. అద్వైత సిద్ధికి, అమరత్వ లబ్ధికి గానం సోపానం అన్నారు, అందుకేగా.

మీరు వింటున్నారు తెలుగువాణి ఆన్ రేడియో 2FM 98.5 మెగాహెర్ట్స్పై. ఇందాక చెప్పుకున్నట్టు ఘన రాగాలతో త్యాగరాజస్వామివారు చేసిన పంచరత్న కీర్తనల గురించి కొంత వివరణ. పంచరత్నాల్లో మొదటిది జగదానంద కారక. ఈ కీర్తనలో పల్లవి అనుపల్లవి 10 చరణాలు ఉన్నాయి. వీరరస ప్రధానం అయిన నాట రాగంలో శ్రీరాముణ్ణి అష్టోత్తర శతనామాలతో స్తుతి సంక్షిప్త రామాయణం పొందుపర్చారు ఈ కీర్తనలో. శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గళంలో ఈ కీర్తన కొంత భాగం.

0: ఎంత మంచి కీర్తన రాజా కదా ఇది. అసలు త్యాగరాజ స్వామి గారు శ్రీరాముల మీద ఎన్ని వేల కీర్తనలు రాశారో కదా అనిపిస్తుంది. అసలు ఆ భక్తి అంటే భక్తి సారో ఆయన అంటే సంగీతాన్ని భక్తితో మేడవించారన్నమాట ఆయన.
1: అది పాతకాలంలో అంతా అంతే కదా, సంగీతం అంటే అది కూడా ఒక రకమైన అర్చన
0: అర్చన
1: దానిలో, ఇంకా వేరే మాట లేదు దానికి.
0: దాని భక్తితో మేళవించి ఎంతో అందమైన కీర్తనలు రచించి ప్రపంచానికి అందించి చేసిన ఆయనకి ఎన్ని శతకోటి వందనాలు. ఆయన అసలు ఏ మ్యూజిక్ కాన్సర్ట్ కానీ ఎక్కడికి వెళ్ళినా ఆయనది లేనిది అసలు జరగదు, ఆయనది పాడతారు ముందు, అసలు ఆయనతోనే మొదలెడతారు త్యాగరాజ స్వామితోనే. కొంచెం చాలా చిరస్మరణీయులు ఆయన.
1: అదే నాకు ఎప్పుడు కూడా ఈ పంచరత్న కీర్తనలు విన్నప్పుడల్లా, అంటే ఎన్ని వేల కీర్తనలు ఉన్నాయి ఈ పంచరత్న కీర్తనలతోటి ఈ ఆరాధన అనేది ముగిస్తూ ఉంటారు కదా.
0: అవును,
1: ఎక్కడ చూసినా అసలు వీటికున్న విలువే వేరు
0: వేరు.
1: అది ఎప్పుడైనా సరే మన శ్రోతలతోటి ఆ ఉన్న ఇది కొంచెమైనా పంచుకోవాలన్న ఒక తాపత్రయంతో
0: బాగుంది
1: చేద్దాం అనేసి.
0: చాలా బాగుంది.
1: ఇప్పుడు మరి ఒకసారి మన ఈ వారం ప్రశ్న,
0: ఈ వారం ప్రశ్న మరోసారి అండి, రాగం కాని రాగం ఏది? చాలా ఉన్నాయి, మీరు కొంచెం పట్టుకుంటే చాలా తమాషాగా ఉన్నాయి, నవ్వుకునేవి ఉన్నాయి, కాస్త ఇదిగా ఉండేవి కూడా ఉన్నాయి. మనం చెప్పుకుంటే
1: ఆల్రెడీ కొన్ని మంచి మంచివి పంపించారు, ఇంకా మీ నుంచి ఇంకా ఎన్నో ఆశిస్తున్నాము.
0: రాగం కాని రాగం ఏది? మీ సమాధానం మా వెబ్సైట్ www.sydneytelugu.org ద్వారా 9:30 తెలియజేయగలరు. ప్రశ్న మరొకసారి, రాగం కాని రాగం ఏది?
1: ఓకే, ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
2: Apex Dental Center provides complete quality dentistry to the entire family at affordable prices. We have highly experienced dentists and specialists to address all your dental needs. Apex Dental provides general and children dentistry, cosmetic dentistry, implants, crowns and bridges. Apex Dental is located at 4 convenient locations: Liverpool, Balcombe Hills, Quakers Hill and Wentworthville. Make an appointment today. Please call 1-300-APEX-DENTAL. For details, please visit our website www.apexdentalcentre.com.au. Apex Dental has Telugu speaking dentists at all locations. Apex Dental Centre is a proud sponsor of Telugu Vani on 2000 FM.
3: Wins Taxation Services అన్ని రకములైన ఆదాయపు పన్ను మరియు సెల్ఫ్ మేనేజ్డ్ సూపర్ ఫండ్, నెగటివ్ గేరింగ్, ఇంకా హోమ్ అండ్ బిజినెస్ లోన్ వ్యవహారాల కోసం ఆస్ట్రేలియా టాక్సేషన్ రంగంలో ఎంతో అనుభవజ్ఞులైన శ్రీ కూచి శ్రీనివాసరావు గారిని 02-9893-7877 లేదా 04-13-362-7997 పై సంప్రదించండి. Wins Taxation Office is in George Street, Parramatta. You do your business and we do your business. Wins Taxation is a proud sponsor of Teluguvani on Radio 2 Triple O FM 98.5.
1: మీరు వింటున్నారు తెలుగువాణి ఆన్ రేడియో 2 EEE FM 98.5 మెగాహెర్ట్స్ పై ప్రత్యేక కార్యక్రమం తరువాయి భాగం. పంచరత్న కీర్తనలో రెండవది దుడుకుగల నన్నే. శ్రీరాముడి దర్శనం కాలేదని నిరాశ నిస్పృహలతో ఈ కృతిని కరుణరస ప్రధానమైన గౌళరాగంలో తమకి తాము ఆత్మవిమర్శ చేసుకుంటూ, దుడుకుదనం అహంకారంతో కూడిన దుష్ప్రవర్తన వల్ల శ్రీరాముడి దర్శనం ఇవ్వలేదని అన్ని విధాలుగా తనని తాను విమర్శించుకొని బాధపడ్డారు. నిజానికి ఇది ఆయన కోసం కాదు, అందరినీ ఉద్ధరించడానికి, ఆత్మవిమర్శ నేర్పడానికి ఈ కీర్తన. తమ 3వ కృతి సాధించనే ఓ మనస, ఇది ఆరభి రాగంలో శ్రీరాముడికి బదులుగా శ్రీకృష్ణుడి లీలలను నిశితంగా విమర్శించారు. నాస్తికుల స్నేహం వీడి కష్టాలను ఓర్చుకుంటే శ్రీరాముడు మెచ్చి దర్శన భాగ్యం కలుగజేస్తాడని అనుకున్నది సాధించానని ఈ కీర్తన సారం. అంతేకాదు సమయానికి తగు మాటల ప్రాముఖ్యాన్ని తెలిపే ఈ సంకీర్తన.

ఇక నాలుగవ కృతి కనకన రుచిర. వరాళి రాగంలో ఆనంద అతిశయాలతో శ్రీరామనామ మహిమని, దర్శన భాగ్యాన్ని, బ్రహ్మానంద సౌఖ్యంలోని రుచిని వర్ణిస్తూ రచించిన ఆ కీర్తన పాడుకున్న అందరికీ ఆ అనుభూతి కలిగేలాగా అందించారు. ఇక పరమపదం చేర్చిన శ్రీరామ దర్శన భాగ్యం కలిగిన ఎందరో మహానుభావుల శ్రేణిలోకి తనను చేర్చినందుకు మహానుభావత్వ విశేషాలను వర్ణిస్తూ, అలాంటి మహానుభావులు ఎందరో ఉన్నారు అని అందరికీ వందనాలు తెలుపుకుంటూ శ్రీరాగంలో ఎందరో మహానుభావులు అనే కృతిని రచించారు. ఇంకా టూకీగా ఒక్క వాక్యంలో ఒక్కొక్క కీర్తన గురించి చెప్పాలి అంటే, మొదటి కీర్తనలో భక్తితో చేసే ఆరాధన, రెండవ కృతి చిత్తశుద్ధి కోసం వేడుకోవడం, మూడవ కృతిలో పరమాత్మ దర్శనం, నాలుగవ కృతిలో ఆ దర్శనం వల్ల కలిగిన ఆత్మ ఆనందం, చివరిగా ఐదవ కృతిలో ఆత్మానందంలో తాదాత్మ్యం పొందిన మహానుభావులు అందరికీ వందనాలు తెలియజేసుకోవడం. ఇదే కదా సూక్ష్మంలో మోక్షం అంటే. మరిక ఆనాటి నుండి ఈనాటి వరకు కర్ణాటక సంగీతంలో ఎంతో కృషి చేసినా చేస్తూ ఉన్నవారు ఎందరో ఉన్నారు. అందరికీ హృదయపూర్వకంగా పేరు పేరున అభివందనాలు. అలాగే తెలుగువాణి తరఫున అందరికీ హృదయపూర్వక అభినందనలు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అంటూ ఇక ఏ సభలో అయినా ఏ రంగంలో అయినా ఎవరి కోసమైనా వాడుకోవడం పరిపాటి అయింది. అలాగే వాగ్గేయకారులు అంటే స్వర రచనతో సహా సాహిత్యాన్ని అందించి పాడినవారు అని ఉండేది. రాను స్వర రచన లేకపోయినా సాహిత్య రచనతో పాటు గానం చేసుకున్న అందరినీ కూడా వాగ్గేయులు అనడం, ఎందుకంటే వాళ్ళదైన ఒక ప్రత్యేకమైన బాణీలో వాళ్ళు పాడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా వాగ్గేయులు అన్నట్టుగా సంబోధించడం జరుగుతోంది.

0: కళలందు మేటి సప్తస్వరాలే పునాదిగా ఏర్పడ్డ మన శాస్త్రీయ సంగీతం. ప్రపంచంలో ఉన్న సంగీత రీతుల్లో అన్నిట్లోకి కర్ణాటక సంగీతం ఉత్తమమైనదని విదేశీయులు సైతం అంగీకరించారు, ప్రశంసిస్తారు. సా సంగీతం సామవేద సారం, రివ్వున సాగే రాగాల సందోహం, గా గలగలపారే ఏరులా ఎల్లలు లేనిది, మా మనసును మరిపించే మహోన్నత సాధనం, త దరిచేర్చును అందరినీ, నీ నిరంతరం తరంతరం. ఇలా సరిగమ పదనీతో ఒక చిన్న పదమాలిక. పూలకి పరిమళం సహజ లక్షణం, అలాగే రాగానికి తగ్గ భావం జోడైతే అది ఓ రసరమ్య గీతంగా అవుతుంది. ఇక సన్నివేశానికి తగ్గట్టు పాటలతో సమాధానాలు చెప్తే అదో రకం ప్రయోగం. అలాంటిదే మాటలకి బదులు పాటలు వాడుతూ పాటకు పాటే మందు అనే సినిమా పాటలతో సరదాగా ఓ చిన్న ప్రయోగం. అది బిందుమాధవి గళంలో ఇప్పుడు వింటారు.
1: పట్నంలో కొత్తగా ఉద్యోగంలో చేరిన సత్యంని పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తి చేసి ముహూర్తం టైంకి హడావిడిగా తమ ఊరికి రప్పించారు అతని తల్లిదండ్రులు. అన్నీ నిర్ణయం అవడంతో చేసేది లేక కనీసం అమ్మాయినైనా సరిగ్గా చూడకుండానే పెళ్లి జరగడం, అమ్మాయిని తనతో పట్నం తీసుకువచ్చేయటం అంతా కనురెప్పపాట్లో జరిగినట్టు తోచింది సత్యంకి. తన ప్రాణమిత్రుడు తోటి ఉద్యోగి అయిన శంకరంని పెళ్లికి పిలవలేకపోయినందుకు ఇంటికి తీసుకొచ్చాడు భార్యని పరిచయం చేయడానికి. ఏమనుకోకు బాస్, మా ఆవిడకి వివిధ భారతి వాళ్ల తెలుగు పాటలు విని విని మాటలకి బదులు పాటలే వాడుతుంది, ముందు జాగ్రత్తగా సూచించాడు సత్యం. అంతలోనే లోపల నుంచి వస్తాడు నా రాజు ఈరోజు అంటూ పాట వినిపించింది. సత్యం తలుపు తట్టి సుందరి అంటూ పిలిచేసరికి పిలువకురా అరవకురా నలుగురిలో నను రాజా అంటూ తలుపు తెరిచింది. భర్తతో పాటు ఇంకెవరో ఉండడంతో రండి రండి రండి దయచేయండి అంటూ పాట అందుకుంది. ఇది వరస అంటున్నట్టు శంకరం కేసి చూశాడు సత్యం దీనంగా. మళ్ళీ సుందరి కేసి తిరిగి కాస్త కాఫీ తెస్తావా అని అడిగాడు సత్యం. ఇలా వెళ్ళి అలా వచ్చిన సుందరి కోకోకోలా బాటిల్స్ తెచ్చి తీసుకో కోకోకోలా కాదులే ఇది రమ్ము సారా అంటూ వాళ్ళ ముందున్న టీపాయ్పై ఉంచింది. అదేంటి కాఫీ తెమ్మంటే ఇది తెచ్చావు, ఇతను నా బెస్ట్ ఫ్రెండ్ శంకరం అంటూ పరిచయం చేశాడు. సుందరి చేతులు జోడించి ఇంగ్లీషులోన దండమెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం అంటూ పాట అందుకుపోయేసరికి చాలు ప్లీజ్ అంటూ సైగ చేస్తూ భోజనం రెడీనా వంట అయిందా అని అడిగాడు. దానికి సుందరి ఆవకాయ మన అందరిది గోంగూర పచ్చడి మనదేలే అంటూ పాట అందుకుంది. ఇదంతా గమనిస్తున్న శంకరానికి కొంత ఇబ్బందిగా అనిపించి ఇప్పుడు కాదులే బాస్, ఇంకోసారి చేస్తాలే భోజనం, ఇక వస్తా అంటూ గుమ్మం చేరుకున్న శంకరాన్ని చూసి పో

అంటూ పాడుతున్న సుందరిని వారిస్తూ ఫ్రెండ్కి వీడుకోలు చెప్పి తలుపు వేసిన సత్యం, అబ్బబ్బా ఈ పాటలతో చెంపగా మామూలుగా మాట్లాడవా అన్నాడు చిరాగ్గా, నిరాశగా.

0: వినరా అంటూ పాడుతున్న సుందరిని అదే ఆ పాడుపాటలే ఆపమన్నది. లేకపోతే ఇప్పుడే ఇంట్లోంచి పోతా అన్నాడు సత్యం. ఎక్కడికి పోతావు చిన్నవాడా, నా మెళ్ళో నా తాళి కట్టి కుర్రవాడా. సాగుతున్న పాటని వినలేక చెవులు మూసుకొని ఇక లాభం లేదు, మీ వాళ్ళకి ఫోన్ చేసి తీసుకెళ్ళమని చెబుతా ఉండు అనగానే, నిన్ను వదిలి నేను పోలేనులే అది నిజములే. మళ్ళీ పాటందుకున్న సుందరిని ఓ గాడ్ నీకు కనపడకుండా పోతానుండు అంటూ లేస్తున్న సత్యంని ఆపి,
1: నిను వీడని నీడను నేనే
0: సాగుతూనే ఉంది ఆ పాట. నువ్వు అసలు చదువుకోలేదా, అర్థం చేసుకోవేంటి మాట అంటూ తలపట్టు కూర్చున్న సత్యంని చూసి,
1: చదువు రాని దానని దిగులు చెందకు, మనిషి మదిలోన ప్రేమలేని చదువులెందుకు.
0: అబ్బబ్బా, ఇక ఒక్క క్షణం ఇక్కడుంటే ఒట్టు అని విసవిసా వెళ్తున్న సత్యంని చూసి,
1: ఏవండో ఈ శ్రీవారు ఒక చిన్న మాట, ఎక్కడికి వెళతారు ఏది కాని వేళ
0: అంటున్న భార్యని చూసి ఇక లాభం లేదనుకుంటూ వెళ్ళిపోయాడు సత్యం. ఎలాగోలా ఫ్రెండ్ ఇంటికి చేరాడు సత్యం. టీవీలో క్రికెట్ చూస్తున్న శంకరంని చూసి, నీకేరా బాగా ఎంజాయ్ చేస్తున్నావు లైఫ్, ముందు కాసిని మంచినీళ్ళివ్వు అంటూ విరుచుకుపడ్డాడు. అదేంట్రా అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు, మధ్యలో నా మీద కోపం దేనికి, ముందు ఈ మంచినీళ్లు తీసుకుని విషయం అర్థమయ్యేట్టు చెప్పు, ఏమైంది అసలు అన్నాడు శంకరం. ఏమవడమేమిటి, మా ఆవిడ బాధ అదే, ఆ పాటల బాధ పడలేకపోతున్నాన్రా. మీ ఆవిడకేరా, చక్కగా బాపు బొమ్మలా ఉంటేను, కాకపోతే కాస్త పాటల పిచ్చ అనుకుంటా అన్నాడు శంకరం. ఏంటేంటి అది కాస్త పిచ్చా, బాబ్బాబు ఎలాగైనా ఆ పాటల బారి నుంచి తప్పించే మార్గం చెప్పి పుణ్యం కట్టుకో, ఇది చేతులు కావు కాళ్ళనుకో అంటూ శంకరం చేతులు పట్టుకున్నాడు సత్యం. ఇదేంట్రా చేతులు పట్టుకుని కాళ్ళనుకోమంటావు, నీకు నిజంగానే మతిపోయినట్టుంది. మీ ఆవిడది అంత భయంకరం ప్రమాదకరమైన అలవాటేం కాదులే, అయినా నువ్వు అంత ప్రాధేయపడుతున్నావు కనుక ఆలోచిద్దాం అంటూ ఓ క్షణం కళ్ళు మూసుకుని, నీకు తెలుసుగా ఉష్ణం ఉష్ణేన శీతలహ అనే సామెత అన్నాడు శంకరం. అర్థం కాక, తెలుసు అయితే అన్నాడు సత్యం. అలాగే పాటకు పాటే మందు అన్నాడు శంకరం. అదెలా అన్న మిత్రుడికి, ఏముంది సింపుల్, మీ ఆవిడ కంటే ముందు నువ్వే పాటందుకో మాటల బదులు అంతే అన్నాడు. ఆహా ఇచ్చావులే మహా గొప్ప సలహా, నాకు రావాలిగా పాటలు అన్నాడు సత్యం. ఓ అదా నీ బాధ, సరే పద నేను వస్తాను మీ ఇంటికి, నీకు పాటలు అందిస్తా అంటూ ఇద్దరూ సత్యం ఇంటికి చేరారు. సత్యం ఇంటి ముందుకు రాగానే, పాటలందించే పూచి నీదే అన్నాడు మిత్రుణ్ణి మరోసారి గుర్తు చేస్తున్నట్టుగా. అలాగే లేరా అంటూ భుజం తట్టాడు శంకరం. ఫ్రెండ్ సలహా ప్రకారం పాటందుకున్నాడు సత్యం.
1: అలుక మానవే చిలుకల కొలికిను, తలుపు తీయవే ప్రాణ సఖీ, తలుపు తీయవే ప్రాణ సఖీ
0: అంటూ తలుపు తట్టాడు.
1: ఇంటిలోకి వెల్కమ్ అంటూ గేటు తీసినాను మిస్టరు
0: పాడుతూనే తలుపు తెరిచింది సుందరి. అంతలో సత్యం,

0: అంటున్న భర్తని చూసి పలుకే బంగారమాయేనా, బంగారు స్వామి పలుకే బంగారమాయేనా అంటూ పాట అందుకుంది సుందరి. వెంటనే సత్యం, 5 feet 8 inches కింగు లాంటి సత్యంగాడు, 5 feet 4 inches సుందరికి పడిపోయాడు అంటూ తిరిగి అందుకున్నాడు. ఏదో వింతగా అనిపిస్తున్నా సుందరి వాళ్ళకి ఇందాక కాఫీ కూడా ఇవ్వనే లేదని గుర్తుకు వచ్చి వంటగది వైపు నడక సారించింది. వెనుక నుంచి సత్యం, నిలువవే వాళ్ళు కనుల దాన, వయారి హంస నడకదాన, నీ నడకల హొయలున్నది జాణ అంటూ పాడుతుంటే మొట్టమొదటిసారిగా సుందరికి పాటలంటే కొంత చిరాకు వేసింది. ఏమైంది ఈయనకి, ఫ్రెండ్ ఎదురుగా ఇలా మొదలుపెట్టారంటూ కాస్త ఇబ్బంది పడింది. ఇంకా ఏం వినాలో అనుకుని వడివడిగా అడుగులేస్తుంటే మళ్ళీ, వయారి భామ నీ హంస నడక ఎందుకే తొందర తొందర అంటున్న భర్తకేసి కోపంగా చూసింది సుందరి. జోరుగా హుషారుగా షికారు పోదమా, హాయి హాయిగా అంటూ మళ్ళీ అందుకున్నాడు సత్యం. బాబోయ్, ఇక లాభం లేదని ఒక్క అంగలో వంటగదిలోకి పారిపోయింది సుందరి. రియాక్షన్స్ అన్నీ అనుకున్నట్టే ఉండడంతో స్నేహితులిద్దరూ ఒకరి మొహాల్లో ఒకరు చూసి థమ్సప్ చేసి సక్సెస్ అన్నట్టు నవ్వుకున్నారు. ఇక శంకరం ఉండబట్టలేక, ఉందిలే మంచి కాలం ముందు ముందున అంటూ నవ్వుతూ సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. కాఫీ కప్పులతో వచ్చిన సుందరిని చూసిన సత్యం, నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే హోయ్, అదేమిటే అంటున్న భర్తని, ఇక చాలు బాబు మీ పాటలు, నేను మానేస్తాను ఇక నుండి, నాకు అర్థమైంది మీరు నాతో ఎంత ఇబ్బంది పడుతున్నారో, సారీ అంటూ చెవులు పట్టుకుంది. హా, ఇప్పుడు అర్థమైందా, అల్లారా దారికి అన్నాడు సత్యం.
1: థ్యాంక్ యూ బిందు, నేను రాసిన దానికంటే నీ ప్రజెంటేషన్ వల్ల ఈ స్కిట్కి చాలా అందం తీసుకొచ్చావు. థ్యాంక్ యూ సో మచ్.
2: బాగుంది రాజా, స్కిట్ చాలా బాగుంది. ఇప్పుడు అన్నీ విన్న తర్వాత పాడమని నన్ను అడగవ్వలేదా, పలుగురేదా, పాడరా, ఆ పాట పాడేయచ్చు మనం అన్ని పాటలు విన్న తర్వాత. సో కంటిన్యూస్,
1: అంటే పాటలతోటి ఎలాంటి ప్రయోగాలు చేయొచ్చు అని అనిపించి సరదాగా రాశాను. ముందు చాలా చక్కగా ప్రజెంట్ చేసింది,
2: చాలా బాగా ప్రజెంట్ చేసింది, చాలా బాగుంది. సో యా, బాగుంది, చక్కగా ఉంది. అలాగే మనం మళ్ళీ మన త్యాగరాజ స్వామి వారి పంచరత్న కృతుల గురించి మనం మాట్లాడుకోవాలి అంటే నాకేమనిపిస్తుందంటే, అంటే ఆ పంచరత్న కృతులు మన కర్ణాటక సంగీత సాంప్రదాయానికి అపూర్వమైన వారసత్వం. అసలు లిటరల్గా ఆయన రాసిన కృతులు అయితే అసలు పిల్లలు నేర్చుకునే వాళ్ళు కానీ దాంతోనే ముందు అసలు వాళ్ళ అభినయం కానీ వాళ్ళ టాలెంట్ అంతా కృతులతోనే స్టార్ట్ చేసుకుంటారన్నమాట. అంత
1: అదే ముందు ముందు అలాంటి విషయాలే చాలా మనకి వస్తున్నాయి.
3: సామాజిక స్పృహ, ప్రకృతి పరిరక్షణ, ఇంకా ఎలాంటి సమకాలీన సమస్యలని ఎదుర్కోవడానికైనా ప్రోత్సాహాన్ని ఇస్తూ, అంటే స్వాతంత్ర ఉద్యమం మొదలు నేటి వరకు కూడా ఏ ఉద్యమానికైనా గేయాలను పాటలను రాసి తమ గళంలోని గాంభీర్యాన్ని జోడించి జన జాగృతి కోసం కృషి చేస్తున్న ఎందరో ప్రజా వాగ్గేయులు, జనపద చైతన్యకారులు ఉన్నారు. జన జాగృతికి పుస్తక రూపంలో కన్నా పాటల రూపంలో తీసుకువెళ్ళడం సులభం అని నిరూపించారు. ఎన్నో విశ్వగీతాలని సృజించారు. వాళ్లలో గోరెట్టి వెంకన్న గారు ఒకరు. అలతి పదాలతో ఆసుగా, ఆవేశంగా, ఆర్ద్రతగా ఆయన పాడితే గుండెని తాకుతుంది, మెదడుని ఆలోచింపజేస్తుంది ఆ పాట. అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఓ మెతుకు పట్టుకుని చూస్తే చాలు అన్నట్టు మనిషి ఓ చిన్న పక్షిని చూసి నేర్చుకోవాల్సింది ఎంత ఉందో ఓ 2 నిమిషాల పాటు సాగే ఈ పాట ద్వారా సాహిత్యపు లోతుల్ని అర్థం చేసుకోవచ్చు, జీవిత సత్యాలు తెలుసుకోవచ్చు.
4: ఓ పుల్లా, ఓ పుడుక, ఎండుగడ్డి, చిన్న కొమ్మ, సిట్టిగూడు, పిట్టె బతుకే ఎంతో హాయి. ఓ పుల్లా, ఓ పుడుక, ఎండుగడ్డి, చిన్న కొమ్మ, సిట్టిగూడు, పిట్టె బతుకే ఎంతో హాయి. చిగురుటాకు ఒగరు పూతాలే, తపిందా తీపి పండు, నోటి కంది సింతాలేక, కునుకుదీసే పక్షి బతుకే సౌఖ్యము ఈ పుల్లా, పూటకుంటే అంతే చాలు మొటి కంది చింతాలేక, కునుకుదీసే పక్షి బతుకే సౌఖ్యము ఈ పుల్లా, పూటకుంటే అంతే చాలు.

0: ఆలుకుంటాం, ఎల్ల వింతలు కళ్ళ చూసిన ఏది తనకు సొంత మనదే. తానల్లుకున్న గూటిలకొచ్చి పున్నమి వెన్నెలనే గాంచును. తానల్లిన గూటిని కూడా పిల్లలెదిగినాక తాను ఒల్లనాని ఎల్లిపోతది పుల్ల. రామసిరుక గోరువంక పాలపిట్ట తీతువమ్మ పావురాయి తెల్ల కొంగ నరుడు పెట్టిన పేర్లు తప్ప తమకు ఊరు పేరే లేదు. ఆ పేరు కోసం ఉనికి కోసము ఈసమంతా రాటము లేదు పుల్ల. చదువు నేర్పే సాలే లేదు, బోధ చేసే గురువు లేడు, వణుకు ఉడితే ఉడుకు లేదు, రోగమొస్తే మందు లేదు. అన్ని ఉన్నాయన్నా నరుడు ఆశలోభం వెంటాడంగా ఏమి లేని పిట్ట చింతకు చేరి జాతకం అడుగుతుండు. ఓ పుల్లా ఓ పుడక ఎండు గడ్డి చిన్న కొమ్మ సిట్టిగూడు పిట్ట బతుకే ఎంత హాయి. చిగురుటాకు ఒగరు పూత లేత పిందా తీపి పండు నోటి కంది చింతలేక కునుకు తీసే పక్షి బతుకే సౌఖ్యమో ఈ పుల్ల.
1: సంగీతాన్ని ఆధ్యాత్మిక దృష్టితోనే చూసేవారు చాలా కాలం. కాలక్రమేణా పరిశోధన దృష్టితో సంగీతం వల్ల బహుముఖ ప్రయోజనాలు ఉన్నాయని గ్రహించి ప్రచారంలోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా పిల్లలు చిన్నతనంలో సంగీతం నేర్చుకుంటే వాళ్ళ బ్రెయిన్ షార్ప్ అవుతుందని, ఐక్యూ పెరుగుతుందని ప్రయోగాల ద్వారా నిరూపించారు. ఇంకా మానసిక ఒత్తిడిని దూరం చేయగలదని, ఇది వైద్య రంగంలో రోగులను ఆహ్లాదపరిచే మాధ్యమం అని గ్రహించారు. ఎందరో యువ గాయని గాయకులు వాలంటరీగా హాస్పిటల్స్కి వెళ్ళి తమ పాటలతో రోగులకి కాసేపైనా బాధ మర్చిపోయేలాగా చేస్తున్నారు తమ పాటలతో. చాలామంది శ్రోతల్లో ఇండియన్ ఐడల్ అనే రియాలిటీ షోస్ చూస్తూ ఉండుంటారు. అందులో ఒరిస్సాకి చెందిన జ్యోతిర్మయి అనే అమ్మాయి ఇలా స్వచ్ఛంద సేవ చేస్తూ అలాగే కాంపిటీషన్లో అందరి మన్ననలు పొందుతోంది.

0: 6 on Darcy Road, Westmead. Westmead Doctors is open 7 days a week and bulk billing is available. You can walk in or make an appointment by phoning 9687 4000 or online via our website www.westmeaddoctors.com.au. Westmead Doctors is a proud sponsor of Telugu Vani on Radio 2000 FM.
1: TaxStar, Taxation and Accounting Services. Anni rakala aadayapu pannu, business tax returns, GST, capital gains, new business setup, self-managed super fund, mariyu payroll services koraku Australian taxation and accounting rangamulo apara anubhavagnulu ainatuvanti Sri Raja Yelamanchi garini 0433-428-744 leda raja@taxstar.com.au ద్వారా సంప్రదించగలరు. వీరి ఆఫీస్ అడ్రస్ సూట్ 208-34 Dumway, ఓరన్ పార్క్. TaxStar Pty Limited is proud sponsor of Telugu Vani Radio మరియు సిడ్నీ తెలుగు అసోసియేషన్.
2: మాధవి, ఈ వారం ప్రశ్న మరొకసారి.
3: ఈ వారం ప్రశ్న మరొకసారండి. రాగం కాని రాగం ఏది? రాగం కాని రాగం ఏది? మీ సమాధానం మా వెబ్సైట్ www.sydneytelugu.org ద్వారా 9:30 తెలియజేయగలరు.
4: మరిక, శాస్త్రీయ సంగీతంలాగే ప్రాచీన కళారూపాలు యక్షగానం, గంధర్వగానం, అందుకే బాగా పాడేవారిని గాన గంధర్వులని అంటారు, యక్షగానం చేస్తున్నారని సంబోధిస్తారు. ఇక తరువాత సంగీత పరిణామ క్రమంలో లలిత గీతాలు, లాలిపాటలు, జోలపాటలు, రోకటి పాటలు, జానపదాలు, సినీ గీతాలు, సంతోషం, సందేశం, సటైర్లు, విజ్ఞానం, వినోదం, ఇలా ఎలాంటి భావాలకైనా సందర్భానికి తగ్గట్టు పాటలు కోకొల్లలుగా అందరినీ అలరిస్తున్నాయి. నలుగురు చేరిన చోట అందుకే పాటలకి పెద్దపీట వేస్తున్నారు. మాటలతో స్వరాలు షికారు చేస్తే సంగీతంతో సావాసం చేసినట్టే సంతోషాల సమాహారమే అవుతుంది.

ఎన్నో స్వచ్ఛంద సంస్థలు పర్యావరణం, నీరు, భూమి లాంటి వాటి ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ పాటల రూపంలో సందేశాన్ని అందిస్తున్నారు. అలాగే ఈషా ఫౌండేషన్ వారు భూ పరిరక్షణ, సేవ్ ద సాయిల్ కోసం రూపొందించిన ఈ పాట.

0: everybody, self soil. You and me, self soil.
1: ఈ పాట కూడా మంచి అర్థం ఉంది కదా, మాంగ్లీ పాట చాలా బాగా పాడింది కూడా. అమ్మాయిలో తలే రకమైన
2: ఆ వాయిస్
1: ఖంగుమని బాగుంటుంది, లిరిక్స్ కూడా బాగున్నాయి పాటకి.
2: అంటే స్పష్టత ఉంటుంది ఏం పలుకుతోంది అనేది. చాలా మంది అరుపు లాగా కాకుండా ఆ మెలడీ ఉంటుంది, ప్లస్ దాని మాట్లాడింది ఏం పాడుతుంది అనే స్పష్టత కూడా చాలా
1: కూడా ఉంటుంది. చాలా బాగుంది.
2: చాలా మరి ఇప్పుడు ఇక్కడ మ్యూజిక్ ఫెస్టివల్స్ అవి వెళ్తుంటారు కదా మీరు కూడాను, సో దాంట్లో నీ అనుభవం ఏదైనా ఒకటి సంగీత పరంగా.
1: సంగీత పరంగా అంటే మ్యూజిక్ ఫెస్టివల్స్లో నాకు ఒక్కటే బా చాలా అంటే మంచి మంచి ఆర్టిస్టులు వస్తారు. అది మనకి అసలు మనం ఎప్పుడైనా వాళ్ళని వెళ్ళి కాన్సర్ట్కి వెళ్ళి వాళ్ళని వినగలవా అనిపిస్తుంది. మన అంత మంచి వాళ్ళు వస్తారు, ఆర్టిస్ట్ చాలా బాగా పాడతారు. కానీ ప్రతి వాళ్ళు నేను గమనించింది ఏంటంటే ప్రతి వాళ్ళు ఒక త్యాగరాజ గురితో మొదలెడతారు. మొదలెట్టడమే ఆయన దాంతో మొదలెడతారు. 99.9% ఆయన కృతిత్వంలో స్టార్ట్ చేస్తారనమాట. ఆయన లేనిదే అసలు అవ్వదు. ఆయనకి ఒక పంచర అంటే పంచరత్న కృతి పాడతారు లేదే తెలియదు, కానీ ఆయనకి
2: అంటే అది ఓన్లీ ఆరాధన టైంలోనే ఆ పంచరత్న కీర్తనలు చివరగా,
1: కానీ ఆయన దాంతో మొదలెడతారు. కానీ నాకెంతో అసలు గర్వంగా అనపడుతుంది మన తెలుగుతనే కదా అక్కడ చక్కగా. అంటే జనరల్గా ఏంటంటే ఈ కర్ణాటక మ్యూజిక్లో తెలుసు కదా మనకి డామినేషన్ తమిళియన్స్తో ఎక్కువ ఉంటుంది. మనకి పాపం అంత ఉన్నా కూడా ఉండదు, కానీ అందులోనూ చక్కగా ఆయనకి గౌరవం ఇచ్చి మంచి ఆయన కీర్తన తొందరగా మొదలెడతారు త్యాగరాజ స్వామి కీర్తనతో.
2: అంటే ఇంకా అలాంటి ఒక వాగ్గేయుడు నభూతో భవిష్యత్తు
1: అంతే. అలా ఆయన ఆయన కానీ శ్యామశాస్త్రి గారు కానీ మన త్యాగరాజస్వామి గారు ముత్తుస్వామి దీక్షిత్ అది అసలు బాబాయ్ ఆ వింటుంటే అసలు నిజంగా ఇంత ఉందా అనిపిస్తుంది. ఒక రాగానికి ఎంత అసలు ఎంత వాళ్ళు సాధన చేస్తే ఆ రాగం తీయగలరా అని అనిపిస్తుంది అసలు. బాబాయ్
2: అంటే రాగాలు రాగంలో డీప్గా దానికి వెళ్ళే ఇవన్నీ అదొక ఎత్తు
1: భక్తి చూపించా
2: దాంట్లో ఒక అదే. ఇప్పుడు ఏంట్లంటే నేర్చుకునే వాళ్ళకి కూడా ఇప్పుడు ఆ పాతకాలం లాంటి ఆ కమిట్మెంట్ అంటే మిమ్మల్ని దాని మీద ఉన్న ఆ భక్తి ఆ శ్రద్ధ ఇవన్నీ కూడా వీళ్ళు కూడా చూపిస్తూ ఉంటే ముందు తరాలకి ఈ సంగీతం అనేది తప్పకుండా. అంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఏంటంటే ఈ మాధ్యమాలు ఉండడం వల్ల ఎవరెవరు పాడగలరో వాళ్ళందరూ ఏదో ఒక రకంగా వాళ్ళు జనాల మధ్యలోకి తీసుకురాగలుగుతున్నారు. సో అది మనం చాలా మెచ్చుకోగలదు. ఇంతకుముందు ఏంటంటే ఎంతమందో ఉండేవాళ్ళేమో ప్రతిభావంతులు, పాడేవాళ్ళు, పాడాలన్న ఆసక్తి ఉన్నవాళ్ళు,
1: వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చే
2: అప్పట్లో వాళ్ళకి వాళ్ళ దీన్ని చూపించుకోవడానికి మాధ్యమం అనేది లేదు. ఇప్పుడు ఆ మాధ్యమాలు చాలా వచ్చాయి,
1: చాలా బాగా వచ్చాయి.
2: ఓకే ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్.
3: మంచి పాటలు రాయడమే కాదు ప్యారడీ ప్రక్రియతో పాటలు రాయడంలో ప్రఖ్యాతి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు. అలాగే పాటల పోటీ కార్యక్రమంలో అంటే రియాలిటీ షోస్లో చెప్పుకోదగ్గది పాడుతాతీయగా అనే కార్యక్రమం. ఈ పాడుతాతీయగ వేదికగా జొన్నవిత్తుల వారు ఓసారి హాస్యరసాన్ని జోడించి వంటింటి చిట్కాలతో మామిడి రసాల గురించి అందించిన ఆ ఆరోగ్య రహస్యాలు జీవిత సత్యాలు.
4: ఒక ఆయుర్వేద వైద్యుడి దగ్గరికి శిష్యులు మామిడి పళ్ళ బుట్టతో వచ్చారు. వాళ్ళు గొడవ పడుతున్నారు, అరే మామిడి పండు వేడి చేస్తుందిరా అన్నాడు ఒకడు. కాదురా చలవ చేస్తుంది అన్నాడు. సరే గురుగారిని అడుగుదాం పద అని చెప్పి ఆ బుట్ట తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టారు. ఆయన దగ్గరికి వచ్చి గురుగారు మామిడి పండు వేడి చేస్తుందా చలవ చేస్తుంది అన్నాడు. అసలు ముందు మామిడి పండు ఏదిరా అన్నాడు. ఇదిగో గురుగారు మీకు తెచ్చామండి, దీంట్లో చిన్న రసాలు పెద్ద రసాలు అన్నీ ఉన్నాయి చెప్పండి అన్నాడు. చూస్తే బాగా నవనవలాడుతున్నాయి చెట్టుకు పండిన కాయలు, ఈ కార్బైడ్ వేసి పండించినవి కాదు. సరే అది కూర్చోండిరా ఇవాళ మీకు రసాలు చెబుతాను రసాల గురించి అని ఆయుర్వేదం కదా రసాలు చెప్పి కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి ఒక పాత రూప సంగీత ప్రియుడైన సరే కీర్తన రూపంలో చెబుతున్నాడు అనమాట బోధ. పిబరే చిన్న రసం ఆపై పిబరే

ఆడుతూ పాడుతూ పనిచేసుకుంటే అలసట లేదు అన్నారు కవులు. అలాగే ఆట పాటలకి అవినాభావ సంబంధం ఉందని శాస్త్రజ్ఞులు అంగీకరించారు. ఏ ఆటలో అయినా క్రీడాకారులకి గెలవాలి అనే ఒత్తిడి ఉండటం సహజమే కదా. వీళ్ళకి ప్రోత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగించేందుకు సంగీతం అవసరం ఎంతైనా ఉంది అని క్రీడా విశ్లేషకులు కూడా సూచించారు. ఇక చాలామందికి తెలిసే ఉంటుంది, ప్లే ఫర్ హెల్త్ అని కొందరు సిడ్నీలో కూడా మన తెలుగువారు కృషి చేస్తున్నారని. వీళ్ళకి ఆల్రెడీ టేబుల్ టెన్నిస్, క్రికెట్ టీమ్స్ ఉన్నాయి. మొదట వీళ్ళ క్రికెట్ టీమ్స్ పేర్లు లయన్స్, టైగర్స్. వీళ్ళ మధ్య పోటీని ప్రదర్శించడం, సవాళ్లు విసురుకోవడం కొన్ని సినిమా పాటల బాణికి అనుగుణంగా నేను ఒక పాట రాయడం జరిగింది. అది లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ స్టూడెంట్స్ తోటి శ్రీ రామాచారి గారు పాడించి రికార్డ్ చేసి ఇచ్చారు. ఇప్పుడు ఆ పాట మీకోసం.

సంగీతం గురించి మాట్లాడుతూ తాన్సేన్ గురించిన ప్రస్తావన లేకపోతే అది అసంపూర్ణం, అసమంజసం కూడాను. ఉత్తర భారతదేశంలో 16వ శతాబ్దపు ప్రఖ్యాత హిందుస్థానీ సంగీతకారుడు, మోనార్క్ ఆఫ్ హిందుస్థానీ మ్యూజిక్గా పేరు పొందిన తాన్సేన్ అసలు పేరు రామ్తను గౌడ్ పాండే. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ రాజు రాజా మాన్సింగ్ ఆస్థానంలో సంగీతజ్ఞుడు. ఆ కాలంలోనే మొఘలులు గ్వాలియర్ను ఆక్రమించారు. అప్పటి మొఘల్ చక్రవర్తి అక్బర్ గొప్ప సంగీతాభిలాషి. తాన్సేన్ను తమ ఆస్థాన గాయకుడుగా నియమించారు. మియా తాన్సేన్ అనేవారు మొఘలులు. 1493 నుండి 1589 మధ్యకాలం తాన్సేన్ ఉన్నట్టుగాను, రాళ్లను సైతం తన సంగీతంతో కదిలించిన గొప్ప కళాకారుడిగా చరిత్ర చెప్తోంది. అలాగే మీరాబాయి కూడా రాజపుత్ వంశంలోని గొప్ప కృష్ణ భక్తపరాయణి. ఆమె భజనలు భక్తికి ప్రతిరూపాలు. ఆ భజనలకి తన్మయం చెందని వారు ఆ రోజుల్లో లేరు అంటారు. అలాగే ఆ భజనలు నేటికీ అందరినీ ఎంతో ఆకట్టుకుంటాయి. రాణా ప్రతాప్ సింగ్, అక్బర్ సమకాలీనులు. మీరాబాయి భజనలు బాల్యంలోనే వీరిని కలిపినట్లుగా కథనాలు ఉన్నాయి. ఇక ఏ కాలమైనా మంచి సంగీతానికి పరవశులు కానివారు ఎవరుంటారు? ఈనాటి ప్రత్యేక కార్యక్రమం సంగీతం సామాజిక ప్రయోజనం మీకు నచ్చిందని ఆశిస్తూ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ముగిస్తున్నాను.

0: Are you looking for a comprehensive dental checkup and clean? At Lily's Dental, we offer a full checkup and clean for only $150. We also offer free consultations for all cosmetic treatments. Plus, great news for families. Kids who are eligible for $1,132 from Medicare, which is bulk billed for your convenience. And here's an extra treat. When you book an appointment for your child, they will receive free movie tickets once they complete their treatment. Visit us at 250 Marylands Road, Marylands 2160, and don't miss out. Call us today at 867-757-20 to book your appointment. We look forward to taking care of your smile at Lily's Dental.
1: ఇందా క్రికెట్ పాట చాలా బాగుంది రాజా, నేను కూడా చాలా రోజుల తర్వాత విన్నాను. చాలా ఫన్నీగా ఉంది ఆ పాట. ఇంకోటి జన్నవిత్తులు గారిది వేసావు కదా, ఆయన రాగానే ఆయన చమత్కారం కొంచెం గుర్తొచ్చింది అనమాట. అదే మీ ఇంట్లో వచ్చినప్పుడు, సిద్ధికి వచ్చినప్పుడు బాగా గుర్తు. ఆయన జోకులు వేస్తుంటే ఒక జోక్ అనేవారు, పొగడ్తలు ఎక్కువ అయితే అద్దం కూడా హీరోలా ఫీల్ అవుతుంది. అది ఇంకోటి ఏదో అని అంటుండేవారు అనమాట. తెలివి ఉన్నవాడు ముందే ఆలోచించి మాట్లాడతాడట, కానీ తెలివి తక్కువవాడు మాట్లాడిన తర్వాత నేను అనలేదండి. ఆయన భలే ఉంటాయి, చాలా చమత్కారంగా
2: తప్పించుకోవడానికి
1: కొంతమంది మాటలు కొంతమందులు మాటలు వింటే కాఫీ కూడా అవసరం ఉండదని ఇద్దరు కూడా పారిపోతుంది అంటుంటాడు ఆయన. చాలా చోట్ల విన్నాను ఆయన మాటలు.
2: అదే బేసిక్గా వీళ్ళందరూ ఏంటంటే, వాళ్ళ కవిత్వంతో పాటు వాళ్ళు ఏది చెప్పినా రాగయుక్తంగా అన్ని చెప్పగలిగారు కాబట్టి అందరికీ మనసులో నాటుకుపోతుంది.
1: కొన్ని మాటలు
2: మామూలుగా మాటల్లాగా కొన్ని ఇట్లాంటి జోక్స్ లాంటివి అయితేనే ఉంటాయి, కానీ మంచి విషయాలు ఇవన్నీ నిల్చుండవు. అదే నీకు పాట రూపంలో ఒక సందేశం కానీ ఒక ఏదైనా ఒక చెప్పాల్సిన విషయాన్ని సూటిగా చెప్తే అది తప్పకుండా
1: వెళ్ళిపోతుంది.
2: ఈ జానపద కళాకారులందరిది కూడా వాళ్ళకి ఏ మాధ్యమాలు ఉన్నాయని వాళ్ళ పాటలతోటే కదా అందరినీ మోటివేట్ చేయడము అక్కడ అంతా.
1: అవును,
2: అసలు
1: అవును
2: పాటకున్న ఆ శక్తే వేరు అసలు. ఇక మనకి వార్తల సమయం అవుతోంది.
1: ఓకే.

0: తెలుగువాణి వార్తలు చదువుతున్నది మాధవి ముతునూరి. వెనజులాలో భారీ భూకంపాలు. వెనజులాలో ఇటీవల సంభవించిన రెండు భారీ భూకంపాలు అక్కడ ప్రజల జీవితాలను అతలాకుతలం చేశాయి. ఒక్క నిమిషం వ్యవధిలో రెండు తీవ్ర భూకంపాలు రావడంతో భారీ ఆస్తి ప్రాణనష్టాలు సంభవించాయి. ఈ భూకంపాల ప్రభావం వెనజులాకు 14,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారత్పై కూడా తీవ్రంగా పడనుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో వెనజులా నుంచి భారత్ చమురు దిగుమతులను గణనీయంగా పెంచింది. పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చిత నేపథ్యంలో భారత్ చమురు శుద్ధి సంస్థలు ఇటీవల వెనజులా నుండి ముడి చమురు కొనుగోళ్లు పెంచాయి. ఏప్రిల్ మే నెలల్లో భారత్కు ప్రధాన చమురు సరఫరాదారుల్లో ఒకటిగా వెనజులా ఎదిగింది. ఈ పరిస్థితుల్లో భూకంపం వల్ల అక్కడ ఎగుమతి వ్యవస్థకు అంతరాయం కలిగితే భారత్పై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ వారం ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలు మరియు సహజ విపత్తులు ప్రధాన చర్చనీయాంశాలుగా మిగిలాయి. యూరోప్లో తీవ్రమైన ఉష్ణతరంగం కొనసాగుతుండగా ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిల కంటే గణనీయంగా పెరిగాయి. పలు ప్రాంతాల్లో హీట్ వేవ్ అలర్ట్లు జారీ చేయబడ్డాయి. విద్యుత్ వియోగం పెరగడం, నీటి కొరత ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ప్రభుత్వాలకు సవాలుగా మారాయి. ఇక ఉక్రెయిన్ రష్యా యుద్ధం 4వ సంవత్సరంలోకి ప్రవేశించిన నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్ దాడులు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ సమాజం శాంతి చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నప్పటికీ పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. భారత్ వార్తలు. భారత్లో ఈ వారం ప్రధానంగా ఋతుపవనాల పురోగతి, ఆర్థిక రంగ పరిణామాలు మరియు సైబర్ నేరాలపై చర్యలు వార్తల్లో నిలిచాయి. 2 వారాల పాటు మందగించిన నైరుతి ఋతుపవనాలు మళ్లీ చురుకుగా మారి మధ్య మరియు దక్షిణ భారత రాష్ట్రాలకు విస్తరించాయి. రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఈ పరిణామం వ్యవసాయ రంగానికి ఊరటనిచ్చింది. పంటల సాగు వేగం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ వాణిజ్య రంగంలో భారత్ యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయి. వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ యూకే పర్యటనలో పెట్టుబడులు, ఎగుమతులు మరియు పారిశ్రామిక సహకారం వంటి అంశాలపై చర్చిస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా పెరుగుతున్న డిజిటల్ మోసాలపై సిబిఐ ప్రత్యేక దృష్టి సారించింది. డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాలకు సంబంధించిన కేసుల్లో అనేక రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించబడుతున్నాయి. ప్రజలు అపరిచిత ఫోన్ కాల్స్ మరియు ఆన్లైన్ మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ వార్తలు. తెలంగాణలో వాతావరణ పరిస్థితులు, ఎన్నికల సన్నాహాలు మరియు సంబంధించిన రాజకీయ చర్చలు ప్రధాన వార్తలుగా నిలిచాయి. భారత వాతావరణ శాఖ రాష్ట్రంలో అనేక జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ వంటి ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైనది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితాల ప్రత్యేకత సవరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారు. భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమం కీలకంగా భావిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్లోని ఒక ప్రధాన రహదారికి ట్రంప్ ఎవెన్యూ అని పేరు పెట్టడం రాజకీయ చర్చకు దారితీసింది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఈ వారం విద్య, పరిశ్రమ మరియు చట్ట వ్యవస్థకు సంబంధించిన వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పరిశ్రమల రంగంలో కర్నూలు జిల్లాలోని జొన్నగిరి బంగారు గని వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించడం రాష్ట్రానికి ముఖ్యమైన అభివృద్ధిగా పరిగణించబడుతోంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఖనిజ రంగ అభివృద్ధికి కొత్త అవకాశాలు తీసుకురానున్నది. ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రాష్ట్ర ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉన్నది. ఈ తెలుగువాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర ఆలయం హెలెన్స్బర్గ్ వారి ప్రకటన. సిడ్నీలో ఆధ్యాత్మిక అనుభూతికి హెలెన్స్బర్గ్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయం సందర్శించండి. ఆలయానికి స్వచ్ఛంద సేవలు అందించడంలో ఆసక్తి గల భక్తులు వివరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 04669168444. నెంబర్ మరి ఒకసారి 04669168444. పండుగ రోజులు మరియు శని ఆది పబ్లిక్ హాలిడే రోజుల్లో ఆలయం ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరవబడుతుంది. క్యాంటీన్ కూడా శని ఆది మరియు పబ్లిక్ హాలిడే రోజుల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తుంది. ఎస్విటి హెలెన్స్బర్గ్ ఈజ్ ఎ ప్రౌడ్ స్పాన్సర్ ఆఫ్ తెలుగు వాణి ఆన్ రేడియో 2000 98.5 FM.
2: తెలుగువాణి కార్యక్రమాలకు ఆర్థిక ప్రోత్సాహం. సిడ్నీ తెలుగు అసోసియేషన్ వారి తెలుగువాణి కార్యక్రమాలు నిత్యనూతనంగా జనరంజకంగా సాగాలి అంటే శ్రోతలందరి ఆర్థిక మరియు హార్దిక సహాయం ఎంతో అవసరం. మీ ఇంట జరిగే పుట్టినరోజు, పెళ్లిరోజు మరియు ఇతర ప్రత్యేకమైన రోజులను తెలుగువాణి ద్వారా మీ స్నేహితులు, శ్రేయోభిలాషులతో పంచుకోండి. అభినందనలు, శుభాకాంక్షలు అందుకోండి. తెలుగువాణి కార్యక్రమాలకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించి తెలుగువాణి ప్రసారకులకు ప్రోత్సాహాన్ని అందించగలరు. మీరు కోరిన ఒక మంచి పాట కూడా ప్రసారం చేయబడుతుంది. పూర్తి వివరాలకు తెలుగువాణి కోఆర్డినేటర్ శ్రీ సునీల్ తీర్థం గారిని 04090795588 పై సంప్రదించగలరు. యువర్ స్పాన్సర్షిప్ టు తెలుగువాణి ఈజ్ ట్యాక్స్ డిడక్టబుల్.
3: అలాగే శ్రోతలందరికీ మరో ముఖ్య గమనిక, ప్రతి శనివారం ప్రసారమయ్యే ఈ తెలుగువాణి కార్యక్రమాలు మంగళవారం రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు పునః ప్రసారం అవుతాయి. ఇదే అలవరసలపై రేడియో 2000 FM 98.5 MHz. ఈ సమాచారాన్ని దేశ విదేశాల్లోని మీ బంధుమిత్రులతో అందరితోటి పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. అనుకూలమైన సమయంలో ఈ కార్యక్రమాన్ని విని ఆనందించవచ్చు. ఇంకా మీ అభిప్రాయాలు vani@sydneytelugu.org ద్వారా తెలియజేయవచ్చు. మీ ప్రోత్సాహానికి, అభిప్రాయాలకి ధన్యవాదాలు.

0: ఇప్పుడు మన కార్యక్రమం బాగుందని చాలామంది చాలా చక్కటి అభిప్రాయాలని ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. అందరికీ చాలా ధన్యవాదాలు. మేము ఈరోజు అడిగిన ఈ వారం ప్రశ్న రాగం కాని రాగం ఏది అని. శ్రోతలందరూ ఎంతో ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. నేను దానికి సరాగం అవచ్చు, అనురాగం అవచ్చు, విరాగం ఇట్లాగా ఎన్నెన్నో ఉన్నాయన్నమాట. సో ఎవరు ఏది చెప్పినా అన్నీ సరైన సమాధానాలే. ఇప్పుడు ఆ వివరాలని మాధవి వినిపిస్తావా?
1: ఈనాటి మన వాయువారం ప్రశ్నకి సమాధానాలు ఇచ్చిన వారు ఉమాదేవి అబ్బినేని గారు స్ట్రాత్ఫీల్డ్ నుంచి. కూని రాగం, అనురాగం, పుష్యరాగం. నాకు కూని రాగం అంటే ఎప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది. మా సంగీతం మాస్టర్ని ఎవరు శృతి లేని రాగానికి కూని రాగం అంటుండే వాళ్ళని. అంటే మనకు శృతి వాటికి ఏమి ఉండదు కదా, దానికి కూని రాగం అని
0: చెప్తుంటే ఏదైనా దాన్ని కూని జైకు అంటారు హిందీ,
1: హిందీ కూని రాగం,
0: దాన్ని చంపే కన్నా కూని రాగం.
1: సమత పెట్లూరి గారు వాళ్ళ పారమెట్ట నుండి అనురాగం పరాగం. పరాగం కూడా వింటాం కదా మాట, పరాగం పువ్వుల పరాగం అంట. వెంకటేశ్వరరావు కంచర్ల గారు వాయేజర్ పాయింట్ నుంచి సరాగం. అమల ఆవ్లా గారు మెలోన్బా నుండి అనురాగం. ఎందుకంటే అనురాగం అనే పదంలో రాగం ఉన్నప్పటికీ అది సంగీతంలోని రాగం కాదు, దాని అర్థం ప్రేమ, ఆప్యాయత, మమకారం. తర్వాత ఇంకోటి
0: ఉమా అభినయన్ గారే మళ్ళీ
1: మళ్ళీ ఇచ్చేది చూస్తున్నాను, మళ్ళీ నేను పైకి వెళ్ళిపోయానా ఏంటని. అనురాగం, కూనురాగం, మళ్ళీ సంధ్యారాగం కూడా, మౌనరాగం, సంధ్యారాగం
0: కొత్తగా
1: యాడ్ చేశారు. సునీల్ తీర్థం ఎపింగ్ నుండి కూని రాగం. శ్రీ వసంత దన్నల గారు బ్లాక్ టౌన్ నుండి అనురాగం. తర్వాత
0: సారథి
1: గారు గణేష్
0: సారథి మోటమరి గారు
1: సారథి మోటమరి గారు రైడ్ నుండి అనురాగం. అనురాగం ఆలపించి ఆలపించి నేను లాలిస్తా. అనురాగం అను రాగమునే ఆలపించి నేను లాలిస్తా. భారతీ పరసు గారు స్ట్రాత్ఫీల్ నుంచి మమకారం, సహకారం, ఆకారం, వికారం, అహంకారం, చమత్కారం, వెటకారం, సత్కారం, చీత్కారం, పురస్కారం, తిరస్కారం. ఇంకా భారతి ఇంకేం లేవు, మిగలలేదు కారాలు,
0: అన్నీ కారాలే ఉన్నాయి, రాగాలు కాదు,
1: అన్ని వేసేసా ఇందులోనే. లక్ష్మీదంతృప్తి గారు స్ట్రాత్ఫీల్ నుండి అనురాగం, మమకారం, అనురాగం మమకారం ఉండడం, వీతరాగం ఏ రాగం లేకుండా ఉండడం, వీతరాగం ఏ రాగం లేకుండా ఉండడం. రామూర్తి కోడూరి గారు పారమేట నుండి రాగం కాని రాగం అంటే నాకు మొట్టమొదటిగా తలంపుకు వచ్చేది అనురాగం, మరో పదం మమకారం అని కూడా అర్థం అనుకోవచ్చు. సరే, వరప్రసాద్ గారు ఉండండి.
0: ఈయన చాలా పెద్ద పెద్దగా రాశారు,
1: చాలా టైం పడుతుంది చదవడానికి, ఒక నిమిషం చదువుతున్నాను. అనురాగం, సరసరాగం, విరహరాగం, వైరాగం, సరాగం, పరాగం, మరికొన్ని సరదాగా పెళ్లి రాగం చమత్కారం, పెళ్లికి ముందు అమ్మాయిలు పాడేది ప్రేమరాగం, పెళ్ళయ్యాక అబ్బాయిలు జీవితంలో మొదలయ్యేది భయరాగం, షాపింగ్ రాగం, షాపింగ్ చమత్కారం, భార్య షాపింగ్ మాల్లోకి అడుగుపెట్టగానే ఆ ముఖంలో ఆనందరాగం కనబడుతుంది, బిల్ కౌంటర్ దగ్గరికి భర్త వెళ్ళేసరికి భర్త జేబులో ఖాళీ అనే శోకరాగం వినిపిస్తుంది. మా ఎక్స్పీరియన్స్ అయిపోయినట్టుంది వరాగారు మీకు. థ్యాంక్ యూ అండి, ఈనాటి కార్యక్రమాన్ని మాకు విని ప్రోత్సహించి సమాధానాలు చెప్పిన వారందరికీ ధన్యవాదాలు.
0: మాకు సమాధానం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. అలాగే ఈరోజు లాటరీ ద్వారా ఎన్నికైన వారు అమల ఆవ్లా గారు, మీకు అభినందనలండి. మీకు స్వాగత్ బిర్యానీ హౌస్ వెంట్వర్త్విల్ వారి $25 టేక్అవే గిఫ్ట్ వాచర్ తెలుగువాణి అందజేస్తుంది. మరొకసారి సమాధానాలు ఇచ్చిన వారందరికీను ధన్యవాదాలు.

0: మన జీవితంలో ఒక విడదీరాని బంధంలో ఉండిపోతే పాటలు, నాకు అనిపిస్తుంది ఏంటంటే అవి మనకి వినోదానికే కాకుండా మనలో భావాలు, ఎన్నో రకాల భావాలను వ్యక్తపరుస్తుంది అన్నమాట. ఇప్పుడు నాకే అనిపిస్తుంది, ఇప్పుడు మూడ్లో మంచి మూడ్ కావాలంటే మంచి పాట వింటూ మంచి మూడ్, ఇప్పుడు శనివారం అనుకో పొద్దున్న మన శుభలక్ష్మి సుప్రభాతం పెట్టేసి ఒక రకమైన బలం అనిపిస్తుంది అసలు వినగానే ఆ భక్తి గీతం అలా.
1: పాతకాలంలో మన రేడియోలో పొద్దున్నే అందరూ ఇళ్లలో ఒక రేడియో ఆన్ చేసేవాళ్ళు, ఎందుకంటే భక్తి రంజని వచ్చేది.
0: ఎంత బలంగా అనిపిస్తుందో ఈ మధ్య అది అలవాటు చేసుకున్నాను. పొద్దున్నే ఆ పాటలు పెట్టుకుంటే ఎంతో అదే అంత డిఫరెంట్గా ఫీలింగ్ ఉంటుంది.
1: అది ఎంత జొన్నవితలు గారు అన్నారు కదా, మనుషులు రీఛార్జ్ చేసుకోవడానికి ఏం లేదంటే ఇయో ఇవన్నీ ఇట్లాంటివే మనకి
0: డైలాగ్ ఉండేది,
1: మెడిటేషన్ లాగా ఉంటుంది అది.
0: ఫోన్లు ఛార్జ్ అయిపోతే ఛార్జర్ వెతుక్కుంటారు, మనిషికి ఛార్జ్ అయిపోతే ఏమిటి వెతుక్కుంటారు అంటుండే అంటుంటారు.
1: ఇలాంటి పాటలు చాలా ఉన్నాయి వెతుక్కోవడానికి.
0: పాట అనేది ఒక రకమైన ఉన్నదాన్ని మనకి పైకి తీసుకొస్తుంది అన్నమాట. ఏ మూడ్లో ఉన్నా అది భక్తి కానీ, ఆ వినోదం కానీ, ఒక సంస్కృతం కానీ, ఒక భావాలను ఇలా వ్యక్తపరిచి బయటకు తీసుకొస్తుంది.
1: అంటే ఇది ఒక భాషా పరంగానే కాకుండా ఈ పాటలు సాహిత్యాలు ఎన్నో రకాలుగా జీవితాన్ని మనకి
0: మలుపు తిప్పుతాయి.
1: చాలా మటుకు మెలంకలి సాంగ్స్ అంటారు, అంటే ఒక విషాదంతో కూడిన కొన్ని పాటలు కూడా కొన్నిసార్లు వింటుంటే ఆ మూడ్ అసలు ఎలా మారిపోతే
0: కళ్ళకి నీళ్లు వచ్చేస్తాయి.
1: అలాంటి పాటలు కూడా చాలా ఉంటాయి.
0: అలా మీకు దేశభక్తి ప్రేరణ
1: చెప్పాలంటే నాకు అన్ని వెరైటీ పాటలు వేయాలని ఉండింది, కానీ సమయం అంటే ప్రోగ్రాంలో అన్నీ కుదించడానికి కుదరలేదు. కుదిరినంత వరకు మాత్రం చేశాను. అన్ని కొత్త పాటలే అవుతున్నాను, పాత పాట.

0: ఇక మరికొద్ది సేపట్లో ఈనాటి తెలుగువాణి కార్యక్రమాలు ముగియనున్నాయి. వచ్చే వారం ఈ కార్యక్రమాన్ని నదీ భారతం అనే ప్రత్యేక అంశంతో శ్రీ మధుభైరెడ్డి గారు, శ్రీ రాజేష్ సయ్యపురెడ్డి గారు అందిస్తారు. అంతవరకు మీ దగ్గర సెలవు తీసుకుంటున్నది
1: మాధవి ముతిరివరి.
0: తర్వాత శ్రోతలకి ఇక్కడ ఒక చిన్న విజ్ఞప్తి. ఇది నా చివరి ప్రోగ్రాం అండి. ఈ తర్వాత నుంచి నేను తెలుగువాణి నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఇంతవరకు మీరందరూ చూపించిన ఆప్యాయతకి, మీరిచ్చే ఫీడ్బ్యాక్లకి చాలా చాలా ధన్యవాదాలు. మీ దగ్గర శాశ్వతంగా సెలవు తీసుకుంటున్నది రాజా తల్లప్రగడ. నమస్తే.